దామోదరం వాసుదేవం హరి ఇదరం మాధవం గోపికావల్లభం జానకీ నాయకం రామచంద్రం.